0: Continuous music. Music. RM3.
1: 94, 95.6, 98.2 MHz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: నమస్కారం. తెలుగు సినీ సంగీతానికి మనసారా నమస్కరిస్తూ మధురమైన స్వరాల హారతితో మీ ఇంటి గడప నుండి మీ హృదయం వరకు సంగీత పరిమళాన్ని తీసుకువచ్చే కార్యక్రమం తొలి రాగాలులోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను మీ స్నేహితురాలు ఆర్జే వర్ష. ఈ ఉదయాన్ని ఉత్సాహంగా ఆహ్లాదంగా ప్రారంభిద్దాం. జీవితంలో పనులు ఎప్పుడూ ఉంటాయి, బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి, కానీ మనసుకు కాసంత విశ్రాంతిని ఇచ్చేది మంచి సంగీతమే. ఒక మంచి పాట అలసటను తగ్గిస్తుంది, ఒక మంచి పద్యం ఆలోచనను మార్చేస్తుంది, ఒక మంచి స్వరం రోజంతా మనతోనే ఉంటుంది.

ఈరోజు ఆలోచన. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం. నిన్నటి పూర్వపాట్లను మరచి ఈరోజు ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంటే అదే నిజమైన విజయం. ఈ మంచి ఆలోచనతో మన తొలి పాటను ఆస్వాదిద్దాం.

ఒక పాట మన హృదయాన్ని తాకాలంటే కేవలం మంచి స్వరం ఉంటే సరిపోదు. అద్భుతమైన సాహిత్యం హృదయాన్ని పలకరించే సంగీతం, భావాన్ని అందించే గానం, ఈ మూడు కలిసినప్పుడే ఒక పాట చిరస్థాయిగా నిలుస్తుంది.

ఈరోజు తెలుగు పదం సౌరభం అంటే పరిమళం, సువాసన. సౌరభం మీనింగ్ ఫ్రేగ్రెన్స్. మనిషి మంచి మాటలకు కూడా ఒక సౌరభం ఉంటుంది. అవి ఎంతో కాలం మనసుల్లో నిలిచిపోతాయి.

తెరపై కనిపించేది నటి నటుల మాత్రమే, నటి నటులు మాత్రమే. కానీ ప్రతి పాట వెనుక సంగీత దర్శకుడు, గేయ రచయిత, గాయకులు, వాయిద్య కళాకారులు, శబ్ద నిపుణులు, ఇలా ఎందరో కళాకారుల కృషి ఉంటుంది. వాళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరో చక్కని పాటను ఆస్వాదిద్దాం.

ఒక చిరునవ్వు ఖర్చు లేనిది, కానీ అది ఇచ్చే ఆనందం అమూల్యమైనది. ఈరోజు కనీసం ఒకరినైనా మనస్ఫూర్తిగా పలకరించండి. మీ చిరునవ్వు వారికి ఒక మంచి రోజును బహుమతిగా ఇవ్వచ్చు.

తెలుగు సినిమాల్లో ప్రతి కాలానికి తనదైన సంగీత శైలి ఉంది. అయినప్పటికీ మంచి భావమున్న పాటలు ఎప్పుడూ కాలాన్ని దాటుకుని తరతరాలకు చేరుకుంటాయి.

సంగీతం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతోంది. ఏడు స్వరాలు మాత్రమే ఉన్నా వాటిలో లక్షల పాటలు పుడతాయి. అలాగే మన జీవితంలో అవకాశాలు కొద్దిగా అనిపించినా వాటిని ఎలా ఉపయోగించాలో మన విజయాన్ని నిర్ణయిస్తోంది. ఈ అందమైన భావంతో మరో పాట వినేద్దాం.

మీకు తెలుసా, మనకు ఇష్టమైన పాటలను మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు వాటితో ముడిపడిన అందమైన జ్ఞాపకాలు మనసులో మళ్ళీ మెల్కొంటాయి. అందుకే కొన్ని పాటలు ఎప్పటికీ పాతబడినట్లు అనిపించవు.

0: నత్తదోసన ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరికరే రాసుకోండి మార్తెట్టి పాడండి.
1: కూర్చుని మార్తెట్టి.

ఈ రోజు మీరు విన్న ప్రతి పాట మీ హృదయంలో ఒక అందమైన జ్ఞాపకంగా నిలవాలని కోరుకుంటున్నాను. సంగీతం మనల్ని కలుపుతోంది, ఆనందాన్ని పంచుతోంది, జీవితాన్ని మరింత అందంగా మారుస్తోంది.

మిత్రులారా ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు. శుభదినం.